0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీత తింపల్ నో నీ బల అఫేత గవత సౌడి బాకుండా సినిమా పూజ బక్కింది పిసన్
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.

0: సరే. దాని విధంగా ఒక ఫీని నేను ఒక లోకాల్ సెక్రటరీ ఓ నెలగల గౌట్లు సీతన ఆరు లోకాల్ అతను కలగల లోకల్ మోరస్ మైల్ అయితే ఫాట డిపోస్ ఇదే మాకు కూర తీరే తెప్పు సరే పిల్ల కూర తీరే తెప్పు మాకు ఎస్ఎస్ ప్రాత నేను హౌస్ వేరే అచ్చా దూజ మూడు పరి కుంభాసిరే ఒక్కొక్క ఊజ అమ్మారు నా పురాసినవి మధ్య లలిత భవన లేదు తమ లోకం కీకు ఈ గొలవారు వాసేసరి కూతురు సెకండ్ మఖాలు రోజు ఈ కీక్సిన తమ బహదే బాగు మాత సరి తో బల అక్కడ సౌడి బాకుండాసిన పూజ బతికి వినిపిస్తుంది.
1: Ovintis, nem maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.